0: ఎన్ని మనసులో నువ్వు స్థితిగా గమనించగల ఛాతమతి ప్రభా చెప్పని శరీర చూపు మోసని అల్పం ఖాయి
1: ઉત્થાન ચિંતા તથા સબલીકરણ પરિયોજના દ્વારા જનહિત કે લાભ જારી સંદેશ
2: ఎక్కువ సేవ అవశ్య ధన్యవాదాలు.

0: ఆకేశ సమాధి రెండు మీటర్ కల్పంత సంధ్యాస్ తీరా పడుతున్నా తో అప్నా నా థాస్ హోగా వో ముస్తే అప్నా సావో అభ్యాస ఐకా 3 లాఖ రూపాయ సే ధ్యాన తీరా పడనా
1: ఈ కోవిడ్ కోవిడ్ సర్తి కో పాలనా ఈ కే కా ఈ అప్నా స్పర్ధా ఈ చిల్లా వో బహుతావ మనా కా సావో అభ్యాస మినా హుయి కే కా కర్తా